0: కృష్ణ పరసాలు
1: జోడి హో సాకు మే ముల్ తక్ కే హవా బిగే బిక్మంగే మత్ మే ఖోయనియా
2: మాలయాని దోస్తి తదే నావే రాస్

ఎందులో తోడు పోయి ఉంది. రాజధారణ ప్రక్రియ కాదు, తోడు పోయి ఉంది ఎక్కడే ఆటానికి మేరా ప్రీతమ్మ అద్భుతం మాసి అది ఉంది సాధనాలు కాళ్ళు తక్కయా కోయి రాత్రి పోయా ఉండదు రాత్ నేనే ఆగయా కాళ్ళు నేను తక్కయా తెలియా రాయది ఏ పని నాన్కే ఆగి నాన్కి రాత్ బయటి రాయ లేకయా కాదు కోయి మాతలో కూడా పైలే దేవి అయితే రత్ ది కౌన్ ఆయ బేబీ నానకీ ని తక్కయా మేరే వీరే దా సచ్చా ఆశిక్ రాయ పదా బడా సత్కార కీతా రాయ ని ప్యార దిత్తా నానకీ కోయి మేరే తన్ గురు నానక్ ది సోచ రాయని అది ఆయని మేరే వీర్ జీ నాన్కి రాత్ ను బీకా కర్దియా కర్దియా హుణ తా అక్ఖాం దా పాణీ వీ సుకదా జాందా పతా నీ ను పగా వాలా నిన్ కట్ చేయా మేను తా రాతి సుపనే కియా సి బేబే తూ చంద మందిర పే అసే భీ ఆ రహే పర అజే నహీ ఆయే రాయ నే కియా నాన్కి మే పాపీ ని పుకార దీ अरदास करते हैं नाम का प्रारंभ करके कहे सने कर फिर अरदास की पता तेरे सदके सानू भी दर्शना का जरूरत है सतवज बेबे कह रहा है आके की तकिया मां मुंह दे मिल पई थी मां दी आवाज सुनी माता पिता ने नेत्र खोले की तकिया किस पुत्र ने छोड़े इस दहशत हो जाए सावता नहीं आया पर धी आ गई है आंखों श्री मां जी ने गलुगड़िया पा पा के अपना प्यार हो गया माता पिता ने किया नानकी कोई आप मेरे नानक भी सो मां जी मैं तो रात सोने आवा माता पिता ने किया नानकी दे गया छोड़ा एक साल नहीं दो साल नहीं बारह साल अंदर पूछो मां ने फिर तू जिस लाइफ को एक पुत्र हो गए फिर बारह सालों तू इसलिए आ गए उस मां ने फिर नानकी पूर्ण मासी आई उड़ीक की थी नहीं आया नानक फिर अपने अपनी सूत्र कट के कपड़ा बनाया टकेया ओदा चोला बनाया मां दी सूत्र सी आएगा मेरा लाल मैं ओदे गल च पावांगी मेरी अखां छा जा चोला तैयार पिया चोला पाउण वाला नहीं एक चोला नहीं बारह चोले तैयार हुए नानकी फिर कर सकदा मां दे प्यार तो एक बेबे दिया भी तो बन गया बेबे भी रो अरदास कर दी बेबे नाम की वीर जी आओ दर्शन कर बेबे भी रो अरदास कर दी बेबे नाम की वीर जी आओ दर्शन कर तो बेबे किस तरह अरदास करती है इसे मां पूछ ने लिखा है